0: మునియవస్ ఫిలువాలుమ నువదిహ ఎకెం మెగాహెర్ట్స్ దివెహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: ನುವದಿಹ ಏಕೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ದಿವೆಹಿ ಎಫ್ಎಂಗೆ ಕೊಮ್ಮೆ ಗಡಿಯರೆಗೆ ಫುರತಮ ಲವೇಕವೆಸ್ ದಿವೆಹಿ ಅಮಿಲ್ಲರಾಗಿ ಲವೆ.

ఎవరెన్నం అజాబ్ అన్న దుహామెదు ఖలేగ్ ఫాను మీస్తకున్నం ఇంజారు కురవ్వాషె ఫహే అనియా వెరివి మీహుం బునానితి అలమింగి వెరి రస్కలాకు ఖైరి ముద్దతకం అలమిం ఫస్కురవ్వాన్ దేవ్ ఏరుం ఇబ రస్ఖలాంగి గోవా లెవ్వుమ అలమిం ఇజాబ దే హుషీముయ్ అది రసూలున్నత్త బావా హుషీముయ్ జవాబుగా బునవేనతి త్యబా మీహున్న దునియే నెతిద్యుమే నా నానకమ మీగ కురిం త్యబా మీహుం హువాకున్ నూళె ముహయ్యే.

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.